0: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమే దేవా సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహి పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసీ నా కిసీ రూప్ మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కో హృదయ సే నమన్ కర్తా హూ యే ఫాహున్ హిందుస్తానీ రేడియో హే ఔర్ దునియా కే హర్ ఏక్ ప్రాంత్ మే ఇంటర్నెట్ ద్వారా సునా జా సక్తా హై హమ్ కార్యక్రమ్ జ్యోతి కా ప్రకాశ్ లేకర్ ఆప్కే సాథ్ జుడ్ గయే హై హమారే సాథ్ దేనే వాలే హై బబ్లీ ఆసరా జీ ఔర్ అనురాధా చందర్ జీ తో బబ్లీ జీ అప్నా ఎంట్రీ లేతే హై
1: జీవన్ కభీ భీ కిసీ సే బంధా నహీ హోతా బంధీ హోతీ హై భావనాయే ఆశాయే ఉమీదే ఔర్ భరోసా సభీ సున్నే వాలో కో మేరీ ఓర్ సే నమస్కార్
0: సున్నే వాలో హమ్ ఆజ్ జో విషయ లేకర్ ఆయే హై భక్తి మార్గ్ ఉస్ ఓర్ అభీ అనురాధా జీ భీ కుచ్ సందేశ్ రఖనే వాలే హై పర్ బబ్లీ జీ పహలే అప్నే ఓర్ సే ఔర్ సందేశ్ రఖతే హై
1: భగవాన్ శ్రీ పశుపతి నాథ క్యో యే ఏక్ ప్రశ్న హో జాతా హై
0: भगवान शिव का नाम पशुपतिनाथ क्यों?
1: हाँ जी,
0: वैसे भगवान के महाशिवरात्रि पे हमने देखा है कि 1008 नाम होते हैं ना।
1: हाँ जी,
0: और सबके नाम से अर्चना किया जाता है।
1: सबके नाम से अर्चना होती है, उनके मतलब भी होते हैं,
0: सबके अपना अपना कथाएं भी होते हैं ना।
1: हाँ, कथाएं भी होती हैं।
0: पशुपतिनाथ,
1: हाँ जी, एक नाम ये भी है भगवान शिव जी का,
0: पशुपतिनाथ।
1: हाँ जी,
0: तो
1: आपको मतलब इसका पता है क्या है?
0: अभी तो पता नहीं है, फिर भी जैसे लगता है कि अभी पता लग जाएगा।
1: हाँ जी,
0: तो सुनाइए उसके अंतर्गत।
1: हाँ जी, जरूर। भगवान शिव का एक नाम पशुपतिनाथ भी है। उनका यह नाम क्यों पड़ा, उसकी ओर हम चलते हैं। पशुपतिनाथ शब्द के दो अर्थ हो सकते हैं, एक शाब्दिक और एक तात्विक।
0: कहने के तात्पर्य यह है कि एक लैतरलक और एक फिफुलक ना।
1: हाँ जी, शाब्दिक अर्थ लिया जाए तो पशुपतिनाथ, पशु प्लस पति प्लस नाथ।
0: पशु पति यानी कि अलग अलग उसे जो यानी
1: हाँ
0: कि
1: तीन नामों को छोटा कर दिया,
0: बांट दिया गया।
1: हाँ जी, तीन भागों में,
0: तीन भागों में बांट दिया गया।
1: हाँ जी, अर्थात पशुओं का पति व नाथ। पति का अर्थ होता है पत रखने वाला। नानक ता पति जानिए जा पति राखे सोई, नाथ अर्थात भगवान। इस प्रकार पशुपति नाथ का अर्थ हुआ पशुओं की रक्षा करने वाला भगवान। मोहनजोदड़ो की पुरातनीय खुदाई से भगवान शिव की एक बहुत पुरातन तस्वीर मिली। इसमें भगवान शिव ध्यान की अवस्था में बैठे हुए हैं तथा उनके चारों ओर पशु बैठे हैं, अर्थात चित्र में भगवान शिव को पशुओं के स्वामी के रूप में चित्रित किया गया है। वैसे भी आप देखिए कि भगवान शिव ने गले में सर्प को धारण किया है और उनका वाहन वृषभ यानी बैल है। केवल भगवान शिव ही नहीं, सभी धर्मों के अनेक देवी देवताओं के वाहन पशु ही हैं। जैसे देवी सरस्वती का वाहन है हंस, देवी लक्ष्मी जी का वाहन है उल्लू, गणपति जी का वाहन है मूषक, देवी दुर्गा जी का वाहन है सिंह, रोम के देवता वीनस का वाहन है कपोत, नोरसे की देवी फ्रेया का वाहन है बिल्ली आदि।